ప్రీవియస్ ప్రోగ్రామ్ ఆత్కి ముంగ్ పగై మంది ఖబరి ఊకలే పురున ముంగ బలడు 90 హెయిర్ ఫాల్ షాంపూ బలడు 90 డెన్ షాంపూ బలడు 90 హెయిర్ ఫాల్ టానింగ్ బలడు 90 ఇర్కి దిది తరీకి ఇస్తమాల్ బంది తాసు రుజుమా ఖబరి ఊశులే నన్న అచ్చుకి పురున మాతా సులే దవిలు షేర్ బ్యాక్ టు బ్యాక్ కాల్ హోయి ఔర్ బ్యాక్ టు బ్యాక్ కాల్ కిన్ గురు ది 93 అవాజును సుమంగ్ సరాజి గన పరి బిలాల్ గబ షవేదా పరి బిలాల్ కసమ అవాజురిన ప్రోగ్రామ్ కే సమాస్తర తమాసుని సి సర్ ఫ్రాన్స్ బై సుమంగ్ ద బలడునా దుకాందార్ ది గుహాటి గరి బాబాత్ కి సర్ ఫ్రాన్స్ బై సర్ బలడునా యాని టూల్ ప్రొడక్ట్ తాసులాం బై జల్గి సికమ్ దే మిలావేగి ಸಮಾವೇಶ ಬಾಯಿ ದ ಸವಾಬೈ ಹಸ್ಪತಾಲ್ ದ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ನಂಬರ್ ಕ್ರಮೇ ಇದೆ 0330 40 40 305 ಪದಿ ಬಂದೆ ಕಾಲು ಕೈ ಅಥವಾ ಸುಪದಿ ಬಂದೆ ಸಾಂತ ನಂಬರ್ ಸಲ ಶಿಖಾ ಸರಿಜಿ ಹೋತಲ್ಲ ಆರ್ ಕ್ಲಿಯರ್ ದೇಗನಾ ಸವಾಬಿ ವಾಲೋ ಬಲಡೂನಾ ಕಾಸ್ಮೆಟಿಕ್ ಪಾಕಿಸ್ತಾನ ಸುಮರಾ ದುಕಾನ್ದಾರಾನ್ ಸಮಾವಾಸುರಿ ಬಲಡೂನಾ ಜಾಫ್ರಾನ್ ಕ್ರೀಮ್ ಅವೈಲೇಬಿಲಿಟಿ ತಾಸು ಸರ ದೇರ ಸರ ಸುವಿಧಾ ಡಾಕ್ಟರ್ ಕುಮಾರ ಸಮಾವಾಸುರಿ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ವೆಲ್ಕಮ್ ಕುಮಾರ ಸಾಸು ಹುಂದ ಮ್ಯಾಸೇಜ್ ಕೇಳು ಡೇರ ಮನನ ಅಂಡ್ ಹೌ ಆರ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಕುಮಾರ ಡಾಕ್ಟರ್ ಸುಹರಾ ಸಮಾವಾಸುರಿ ಗನ ವಿ ಸೇ ابے خان صاحب پروگرام لنگ سوے 50 صدی ریڈیو والے مہربانی تشکر ڈیرا مننا